0: సారేగామా వన్ టూ త్రీ ఫోర్ సారేగామా సారేగంగా సరే మా మంగారేసా సారేగామా సారేగంగా సరే మా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా మంగారేసా
1: రేడియో మన్ భావన్ 90.8 FM ఆల్వేస్ హార్ట్ టచింగ్.